ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవసి సుజన మనున్ బడాలే పని కృతి ఉజ్వల సుత సయిత క